నాలు ధరించ వండి నాగరిక అరించ వండి నల్ల వండి ఆరడి బుళ్ళ ఇవ్వి పొట్టు ఎరడి బుళ్ళ நல்ல வண்டி பாரடி புள்ள புக்கி போட்டு எரடி புள்ள.